0: మనమొక లౌనా పాత్రు పరంగి చబిలి పటరాణి లాగే మీఠే రస సేబరియోని రాధా రాణి లాగే మహారాణి లాగే మనే కారు కారు యమునా జీకో పాణీ లాగే నా భావే మేనే మాఖన్ మిర్చి అబ నా కోయి మిఠాయి మారే జీవ దయానే భావే అబ తో ఆరామ మిలాయి వృష భను కే లాలి తో గుర్దానీ లాగే మీఠే రస సే బరియోని రాధా రాణీ లాగే రాధా రాధా నామ రటతే జో నర ఆడ్యా తినకీ బాధా దూర కరదే రాధా నామ రామ రాధా నామ సే సఫల జిందగానీ లాగే మీఠే రస సే బరియోని రాధా రాణీ లాగే మహారాణీ లాగే మనే కారో కారో యమునాజీ కో పాణీ లాగే మనే కారో కారో యమునాజీ కో పాణీ లాగే ధన్యవాద్
1: బహుత్ బహుత్ ధన్యవాద్ సుందర ప్రస్తుతి కే లియే ఔర్ హమే లగా హై ఇసే బచ్చే జబ్ కార్యక్రమ్ మే భాగ్ లేతే హై తో అప్నా సప్నా కో ఫలీభూత్ కర్తే హై क्योंकि बच्चों को जो आवश्यकता था आज रेडियो मधुबन दे रही है, जिसका चलते बच्चे सुंदर रूप में अपना प्रस्तुतिकरण करते हैं, तो बहुत बहुत धन्यवाद। लेते हैं छोटा सा ब्रेक, ब्रेक के बाद पुनः मिलेंगे, सुनते रहिए कार्यक्रम मेरा गांव मेरा अंचल रेडियो मधुबन 107.8 FM पर।